0: আমাদের সেক্টরে আইটি আর এবং
1: దూరం దూరం ఉంటున్న మా తర్వాత పాడారు.